అప్రాకృతం చ్యుతి సతోక్తమ కాలకాల్యం ఆనంద సాంత్రమనఘం పరమం పదం తత్ త్యక్త్వా గదస్వమవనే రవణాయ దేవ సర్వం సహే సభగ